ఆత్మజ్ఞానపూర్వస్తు సుదృఢ సర్వతోధిక స్నేహో భక్తిరితి ప్రోక్తస్తయా ముక్తిర్నటాన్యథా. ముక్తికి భక్తి హొరుతు అన్య మార్గమే ఇల్ల అనతక్కంథ ఆచార్యుల సిద్ధాంతకనుగుణవాగి ఆ భక్తి జొతెగె విషయ సుఖగుడు సాకు అనతక్కంథ విరక్తి భగవంతులను పడీతేనే అనతక్కంథ అంతరంగద విశేషవాదంత శ్రద్ధాశక్తియందొడగూడుత జపది జాణుమెబేకు తపది బల విరవేకు. పరమాత్మను దివ్య మంత్రగులను జపిస్తా పరమాత్మనిగాకి తపిస్తా ఆ రంగవిఠలను నామవును హింగదే భరిస్తక్కంత భక్తరికి పరమానుగ్రహవాగ్తదంతే అంత భక్త శ్రేష్ఠరల్లి ఉత్తమాధికారి ఇంద్రపుత్రనాగిరతక్కంత అర్జునునే శ్రేష్ఠనెంబుదాగి భారతలు వర్ణిసిదే. నరాయమ్మనామదింద విఖ్యాతనాగిరతక్కంత పార్థును మనోతత్వాభిమానియాద మహాదేవన అనుగ్రహదింద భగవంతరాదంతా వేదవ్యాసదేవర అనుజ్ఞయంతే పాశుపతవను ప్రాప్తి మాడుకొడతానంతే అంత మంగళ చరిత్రైన భారతకారులు వివరిస్తాయిదారే. లక్ష్మీరమణ గోవింద గోవింద వనవాస దీక్షను కైగొండు పాండవులు సదాకాల ధౌమ్యాదిగుణుడుత సచ్చాస్త్ర సంపన్నురాగి అహోరాత్రి పరమాత్మను చింతనయల్లే కాలకళదు ఆ వనమాసవలు తమ తపోభూమి ఆగిసుకొండిద్దారే.